సినిమా గ్రాను కూతురు కదర ముందు రుజులకు کمردان تو چلی زما آواز رسیگی نو.